చరరాజతమో మిగిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశ.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయ ధ్వజ సుధాకల శాత భద్ర వజ్రాంబుశాంబురుగ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ